మరి నిమరి తని మరి నిమరి దరి మని ఆనంద ఆనంద ఆనంద జగదానందం సంగీతం ఆనంద ఆనంద ఆనంద జగదానందం సంగీతం.